0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: గారే
0: గారే
1: గారే
0: చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కలగదజే.

0: గారే గారే గరబడ గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే గారే
1: సూరకి తరది ఎన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగదే మేద మన కే ద్వార ఏ ఘుసత చాత అమ్మ మదత చాత అదే చతుర నార కరకే సింగార